0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి షణ్ముఖ ప్రియ రాగవర్ణం, ఆదితాళం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచన.
2: Listen to a Carnatic classical flute concert by Shri Manda Anantakrishna. He is accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri Varanasi Kali Prasad Babu. Shri Anantakrishna begins his concert with the varnam of Dr. Mangalampalli Balamuralikrishna in Rag Shanmukha Priya set to Aditala.

0: రాగరత్న మాలిక చేయి. రీతిగౌళ రాగం, రూపకతళం, త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఏ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి, రాగరత్న మాలిక చేయి, ఇన్ రాగ్ రీతిగౌళ సెట్ రూపక్తాళ్.

0: ఇప్పుడు వినండి బిందుమాలిని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఎంత ముద్దు ఎంత సొగసు ఆదితాళం.
1: శ్రీ అనంతకృష్ణ కంక్లూడ్స్ హిజ్ రిసైటల్ విత్ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఎంత ముద్దు ఎంత సొగసు ఎన్ రాగ్ బిందుమాలిని సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీ మండా అనంతకృష్ణ వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: యువర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ మండా అనంతకృష్ణ. హీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇప్పుడు కుమారి జయప్రద రామమూర్తి వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి కరహర ప్రియ రాగంలో అన్నమాచార్య కీర్తన ఒకపరికొకపరి వయ్యారమై ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 DTH, anytime Indian music. Listen to a classical Carnatic flute concert by Kumari Jayaprada Ramamurthy. She is accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri P. Jayabhaskar. Kumari Jayaprada begins her recital with the composition of Annamacharya, Okapari Kokapari Vayyarame, in Ra Kharahara Priya, set to Adital.

0: ఇప్పుడు వినండి బంటురేతి కొలువియ్యవయ్య రామ రాగం హంసనాదం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి బంటురీతి కొలువియ్యవయ్య రామ ఎన్ రాగ్ హంసనాదం సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి యదుకుల కాంభోజి రాగంలో త్యాగరాజస్వామి కృతి శ్రీరామ జయరామ ఖండచాపు తాళం.
1: కుమారి జయప్రద కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి శ్రీరామ జయరామ ఎన్ రాగ్ యదుకుల కాంభోజి సెట్టు ఖండచాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రి సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి జయప్రదా రామమూర్తి వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical flute recital by Kumari Jayaprada Ramamurthy. She was accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to Veena recital by Sri Pudukottai R. Krishnamurthy, supported on Mrudangam by Sri B.V.S. Prasad and on Ghatam by Sri N. Somayazulu.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో పుదుక్కోటై ఆర్ కృష్ణమూర్తి గారి వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఎన్ సోమయాజులు ఘటం.
1: ఫస్ట్ లిసన్ టు త్యాగరాజ కృతి ధరిని తెలుసుకుంటే ఇన్రాగ్ శుద్ధ సావేరి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా ధరిని తెలుసుకుంటే శుద్ధ సావేరి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన

0: You have just heard to Mysore Seshana Thillana in Rag Janjuti set to Desadithal.
1: Intavarku Thillana Vinnaru Janjuti Ragam Desadithal.
0: You are listening to Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have heard to Veena recital by Sri Pudukottai R. Krishnamurthy, supported on Mrudangam by Sri B.V.S. Prasad, on Ghatam by Sri N. Somayazulu. Now listen to vocal recital by Sri Malladi Sriram Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mrudangam by Sri B.V.S. Prasad.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఇంతవరకు పుదుక్కోటై ఆర్ కృష్ణమూర్తి గారి వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఎన్ సోమయాజులు ఘటం, తర్వాత మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవాని వయలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం.
0: ఫస్ట్ లిసన్ టు ఎమ్మతిస్వామి దీక్షితార్ కృతి పర్వత రాజకుమారి ఇన్ రాగ్ శ్రీరంజని సెట్ టు ఆదితాళ్.
1: ఇప్పుడు పర్వత రాజకుమారి ముత్తుస్వామి దీక్షితులు కీర్తన శ్రీరంజని రాగం ఆదితాళ్.

0: Sriram Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Madangam by Sri B.V.S. Prasad.
1: ఇంతవరకు మల్లాది శ్రీరామప్రసాద్ గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీమతి బీవి దుర్గాభవాని వయరిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం.
0: నౌ లిసన్ టు అన్నమాచార్య కీర్తన.
1: ఇప్పుడు అన్నమాచార్య కీర్తన.

0: This program came to you from the studios of All India Radio, Vijayawada, for Ragam 24/7, anytime, Indian music.
1: నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ బీవీఆర్ ఆంజనేయులు. కార్యక్రమంలో ముందుగా వినండి మోహ కళ్యాణి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి సిద్ధి వినాయకం ఆదితాళం.
2: లిసన్ టు ఎ కర్ణాటిక్ వోకల్ రెసైటల్ బై శ్రీ భమిడిపాటి లలిత. She is accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin and Shri BVR Anjaneyalu on mridangam. Shrimati Lalita begins her vocal recital with a composition of Muttaya Bhagavatar, Siddhi Vinayakam, in Rag Mohana Kalyani set to Adital.

0: ఇప్పుడు బేగడ రాగంలో సుబ్బరాయ శాస్త్రి రచన శంకరి నీవని రూపకతాళం.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ సుబ్బరాయ శాస్త్రి ఇన్ రాగ్ బేగడ సెట్ టు రూపక్తాల్ శంకరి నీవని.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ బీవీఆర్ ఆంజనేయులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బ్రోవ భారమ్మ, బహురి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి భమిడిపాటి లలిత. షీఈస్ అకంపనీడ్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు ఆన్ వయలిన్, శ్రీ బీవీఆర్ ఆంజనేయ ఆన్ మృదంగం. శ్రీమతి లలిత కంటిన్యూస్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ త్యాగరాజస్వామి కృతి బ్రోవ భారమ ఇన్ రాగ్ బహుదారి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా మామవ మీనాక్షి వరాళి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్రాపు తాళం.
1: శ్రీమతి లలిత కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ మామవ మీనాక్షి, అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ వరాళి సెట్ టు మిశ్రచాపుతాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై స్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ బీవీఆర్ ఆంజనేయులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic vocal recital by Srimati Bhamidipati Lalita. Accompanying artists were Sri Dwaram Satyanarayana Rao on violin, Sri BVR Anjaneyalu on mridangam. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.